0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653. కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
5: యు నో, బీయింగ్ ఎన్ ఎన్ఆర్ఐ కమ్స్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ బ్యాక్ హోమ్, బట్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐ యూజ్ మై పర్సూ. ఇట్స్ వన్ సింపుల్ యాప్ దట్ కనెక్ట్స్ మీ టు ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఇన్ ఇండియా. విత్ మై పర్సూ ఐ కెన్ సెండ్ మనీ ఇన్స్టెంట్లీ, మేక్ మర్చెంట్ పేమెంట్స్ త్రూ యూపీఐ, పే ఆల్ మై యూటిలిటీ బిల్స్ అండ్ హ్యాండిల్ ఆల్ మై లాజిస్టిక్స్ త్రూ పర్సనల్ షాపర్, షిప్పింగ్ అండ్ మెయిల్ బాక్స్ సర్వీసెస్, ఆల్ ఇన్ వన్ ప్లేస్. దేర్ ఎల్డర్ కేర్ సర్వీస్ గివ్స్ మీ రియల్ పీస్ ఆఫ్ మైండ్. అండ్ వెన్ ఎవర్ ఐ నీడ్ టు ట్రావెల్, మై పర్సూ ఈవెన్ హ్యాండిల్స్ ట్రావెల్ బుకింగ్స్, ఫ్లైట్స్, బస్సెస్, ట్రైన్స్ క్విక్లీ అండ్ కన్వీనియంట్లీ.
6: మై పర్సూ, వన్ యాప్, ఆల్ సర్వీసెస్, జీరో స్ట్రెస్ ఫర్ ఎన్ఆర్ఐస్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ టుడే ఫ్రమ్ ద ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్.
7: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరిన్ని కాలుష్యం కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.

తిరుచెల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. జిట్టు కృష్ణమూర్తిగారు తాను తత్వవేత్తను కాను అని చెప్పుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లోని ప్రముఖులు ఆయనను 20వ శతాబ్దపు అత్యుత్తమ తత్వవేత్తగా గుర్తించారు, ఆమోదించారు, ప్రకటించారు, ప్రచారం చేశారు. బహిరంగ సభలు, పరిమిత సభలు, ముఖాముఖి సంభాషణలు, ప్రశ్నలు సమాధానాలు, ఇలాగా వివిధ రూపాల్లో జిట్టు కృష్ణమూర్తిగారి భావాలు వెలువడ్డాయి. దాదాపు 6 దశాబ్దాలు పైగా ప్రముఖులతో ఆయన జరిపిన సంభాషణలు లేదా ఆయనతో ప్రముఖులు జరిపిన సంభాషణలు పుస్తక రూపంలో కూడా వెలువడ్డాయి. ఆయన భావాలను ఆమోదించినా లేకపోయినా ఆయనతో సుదీర్ఘ సంభాషణలు చేసిన ప్రముఖులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో ఒకరు ఆచార్య వినోబా భావే. ఆయన చేపట్టిన భూదానోద్యమం లాంటివి జిడ్డు కృష్ణమూర్తిగారికి అంతగా నచ్చని కార్యక్రమాలు. 1960లో వినోబా భావే జిడ్డు కృష్ణమూర్తిగార్ల మధ్య జరిగిన సంభాషణలోని కొన్ని ప్రశ్నలు సమాధానాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. కృష్ణమూర్తిగారికి గురు శిష్య సంబంధం అంటే అంతగా నచ్చదు అని తెలుసు కదా. వినోబా భావే ఎక్కడికెళ్లినా గాని ఆయన అనుచరులు చుట్టూ ఉండేవాళ్లు. జిడ్డు కృష్ణమూర్తిగారిని కలుసుకున్నప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి, వీళ్లంతా మీ అనుచరులా, అయితే చాలా చెడ్డ సంగతి అన్నారు కృష్ణమూర్తిగారు. వినోబా భావే, నాకు తెలీదండి వాళ్లు నన్ను ఎందుకు అనుసరిస్తున్నారో అన్నారు. దానికి కృష్ణమూర్తిగారి స్పందన, ఇండియాలో గురుపీఠం కోసం అందరూ కోరికపడతారు, ఆశపడతారు కూడా. ప్రతి ఒక్కరూ తమ అన్వేషణే, తమ సాధనే అద్వితీయమైనది అని భావిస్తారు. ఇంతా చేస్తే ప్రతివారి సాధన కూడా ఈశ్వరాన్వేషణతో ముడిపడి ఉంటుంది. దానికి వినోబా భావే గారు వేసిన తరువాతి ప్రశ్న, అంటే మీ ఉద్దేశంలో అన్వేషణకు ఒక గమ్యం అంటూ ఉండదంటారా? ఈశ్వర సాక్షాత్కారానికి అన్వేషించడం తప్ప అని. దానికి కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానం ఏమిటంటే, ఈశ్వర సాక్షాత్కారం కోసం ప్రజలు అమర్నాథ్ వెడతారు. అంటే ఏమిటి? మనం దైవదర్శనార్థం ప్రేమని, అందాన్ని, సౌందర్యాన్ని, వ్యక్తిగత ఆలోచన విధానాన్ని, తెలివిని, భావోద్రేకంతో కూడిన ఆరాటాన్ని అణచేస్తున్నామన్నమాట. వాటి స్థానంలో అధికారాన్ని, ఎవరో చెప్పిన పద్ధతిని అంగీకరించి తీసుకుంటున్నాం. ఈ మొత్తం విధానంలో అసలు సత్యాన్వేషణకు మనం మనసుని పోనివ్వడం లేదు. ఈశ్వర దర్శనార్థం మనం తప్పకుండా కాషాయం కట్టుకోవాలి, లైంగిక జీవితానికి దూరంగా ఉండాలి, ఇంద్రియాల్ని అణచాలి అని ప్రకృతిని, పరిసరాల్ని చూడ్డం మానేసి హద్దుల్లో, నిబంధనల్లో ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో మనం చేసే ధ్యానం వశీకరణ కోసం చేసే మంత్రవిద్య అవుతుంది అన్నారాయన. ఆ వినోబా భావే గారి అనుచరుల్లో ఒకళ్ళడిగారు కృష్ణాజీని, దేశ పురోభివృద్ధి విషయంలో మతం యొక్క స్థానం ఏమిటి అని. మతం అనేది దేశానికి ఉపయోగపడుతుందా లేదా అది ప్రశ్నండి. దానికి కృష్ణాజీగారు చెప్పిన సమాధానం, దేశమంటే ఏమిటి, ప్రజలంటే ఏమిటి, సంఘమంటే ఏమిటి, మీరు అడుగుతున్న స్థానం అంటే సాంఘిక సాంస్కృతిక సంబంధమా? అలాంటి సంబంధంలో మార్పు వస్తే సంఘము మారుతుంది. నిజ జీవితంలో వాస్తవాన్ని అంటే నిజాన్ని, దాని సంబంధాన్ని కనుక్కోవడం, తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం అసలైన మతం. కాని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ, నేను హిందువును, నేను ముస్లిమును, నేను క్రైస్తవుడను అంటున్నారే తప్ప ఎవ్వరూ కూడా నేను మానవుణ్ణి అనడం లేదు. మానవ సమస్యలకు చేతులు కలపడం లేదు. మానవ సమస్యల్ని పరిష్కరించడానికి నిజమైన వాళ్లు ఈ భూమి మీద కనీసం 6 కూడా లేరు. అదండి. అయితే దానికి వినోబా భావే గారు మళ్లీ ఏం చెప్పారంటే, అనుబంధ ప్రశ్నలాగా,
ఇండియాలో ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు కొత్త భావాలను ఆకళింపు చేసుకోవడానికి, జాతీయవాదాన్ని వదిలేయడానికి, సంకుచిత జీవితం నుంచి బయటపడడానికి చూస్తోంది అని. దానికి కృష్ణమూర్తి గారి స్పందన, నాకు తెలుసండి, ఇంకా మార్పు రావాలి. ఇండియాలో యాంత్రిక జీవనం అలవాటైపోయింది. చాలామంది జీవితంలో దాన్నే కోరుతున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాల్ని అనుసరిస్తున్నారు, అంటే యాంత్రికంగా ఉండడానికి. అసలు వాళ్ళెప్పుడూ ప్రశ్నించరు, చాలా మర్యాదస్తులుగా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుతమైన మనసు అవసరం. సాంప్రదాయాలతో, గత భారంతో కూడిన మనసు కాదు, ఎంతో స్వేచ్ఛ కావాలి. ప్రతి ఒక్కరూ తమను తాము లోతుగా తవ్వి చూసుకోవాలి, తాము వేసుకున్న ముడులు తామే విప్పుకోవాలి, మనసు మూలల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇలా సాగింది వినోబాభావే కృష్ణమూర్తి గార్ల మధ్య సంభాషణ. అయితే కృష్ణమూర్తి గారి భావాల్ని వినోబాభావే అంగీకరించారా, లేక వినోబాభావే భావాల్ని కృష్ణమూర్తి గారు అంగీకరించారా అంటే, కొన్ని నెలల తర్వాత కృష్ణమూర్తి గారు, వినోబాభావే నన్ను ఒప్పుకున్నారు, కాని ఎప్పట్లాగా తన పని తను చేసుకుంటూ వెళుతున్నారు, ఇంకా నన్ను అంగీకరించడంలో అర్థం లేదు అన్నారు. ఇదే మాట ఎవరో వెళ్ళి వినోబాభావేతో చెప్పారు, ఆయన ఇలా అన్నారండి అని. అంటే వినోబాభావే గారు ధైర్యంగా ఒప్పుకున్నారు, అవును నిజమేనండి, కృష్ణమూర్తి గారు ఆయన భావాలు చెప్పారు, నా పని మాత్రం నేను చేసుకుంటూ వెళుతున్నాను అని. ఇదండి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలోని కొన్ని భాగాల సంక్షిప్త సారాంశం. ఒక్కొక్కసారి జిడ్డు కృష్ణమూర్తి గారి సమాధానాలు సూటిగా ఉండకపోవచ్చు, కానీ వివిధ సందర్భాల్లో ఒకే అంశం గురించి వెలిబుచ్చిన భావాల్లో మాత్రం సారూప్యత కనిపిస్తుంది. ఇంత విలక్షణమైన ప్రసంగకర్త జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 22వ భాగం ఈరోజు. గత 21 భాగాల్లో జన్మించిన 1895 నుంచి ఆయనకు 70 సంవత్సరాలు వయసొచ్చే 1965 దాకా జిడ్డు కృష్ణమూర్తి గారి జీవితంలోని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకున్నాం. క్రిందటి భాగంలో మనం మాట్లాడుకున్న 1960-64 ఐదేళ్లలో జరిగిన ముఖ్యాంశాలను క్లుప్తంగా గుర్తు తెచ్చుకుందాం. లేడీ ఎమిలీ ఆల్డస్ హక్సలీ మరణించారు. మేరీ జింబాలిస్ట్, అలైన్ నాడ్ అనే ఇద్దరు కొత్త శిష్యులు కృష్ణమూర్తిగారి ప్రయాణంలో జత కలిశారు. కృష్ణమూర్తిగారు 1960 నుంచి అమెరికాకి వెలుపలే ఉన్నారు. ట్రస్ట్ వ్యవహారాల్లో ఆయనకు రాజగోపాల్కు మధ్య వివాదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. ఇదండి గత భాగంలో మనం మాట్లాడుకున్న కొన్ని విశేషాలు. గత భాగం చివరికి వచ్చేసరికి ఈ కథనం 1965 మొదట్లో ఉంది. ఇక్కడ్నుంచి మరొక 5 సంవత్సరాల విశేషాలు ఈ 22వ భాగంలో తెలుసుకుందాం. ముందుగా 1965 జరిగిన విశేషాలు. 1965 జనవరి, కృష్ణమూర్తిగారికి 70వ సంవత్సరం నడుస్తోంది. ఈ సంవత్సరం నుంచే మేరీ జింబాలిస్ట్ అనే హాలీవుడ్ నటీ మోడల్, అలైన్ నాడ్ అనే ఆఫ్రికన్ సంగీత టీచరు కృష్ణమూర్తిగారికి వెన్నంటి నడిచే సహాయకులయ్యారు. కృష్ణాజీ అమెరికాకి దూరంగా ఉన్న ఈ సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం వేసవికాలంలో స్విట్జర్లాండ్లో, శీతాకాలంలో ఇండియాలో, మిగతా నెలల్లో వివిధ యూరోపియన్ దేశాల్లో పర్యటిస్తూ ప్రసంగిస్తూ ఉండేవాళ్లు. మేరీ జింబాలిస్ట్ గురించి కొన్ని విశేషాలు. ఆమె అమెరికన్ దేశస్థురాలే అయినప్పటికీ కృష్ణమూర్తిగారు యూరోప్లో ఏ దేశం వెళ్లినా, భారతదేశం వెళ్లినా ఆయన వెంటే ఉండేవాళ్లు మేరీ. అంతవరకు కృష్ణమూర్తిగారికి సన్నిహితులుగా ఉంటున్న ఇటలీలోని వాండా స్కారావెల్లి, ఇంగ్లాండులోని మేరీ లూటెన్స్, ఇండియాలోని పుప్పుల్ జైకర్, నందిని మెహతా, సునంద పట్వర్ధన్, వీళ్లందరితోటి స్నేహంగా కలివిడిగా ఉండేవారు మేరీ జింబాలిస్ట్. వాళ్లందరూ కూడా మేరీ జింబాలిస్ట్ని ఆత్మీయంగా చూసుకుంటూ ఉండేవాళ్లు. భర్త తీసిన విజయవంతమైన సినిమాల వల్ల, తాను నటించిన సినిమాల ద్వారానూ ధనవంతురాలైన మేరీ జింబాలిస్ట్ కృష్ణమూర్తిగారి సౌకర్యవంతమైన జీవన శైలి కోసం వెనకా ముందు చూడకుండా
ధారాళంగా ఖర్చు పెడుతూ ఉండేవాళ్లు ఆ సంవత్సరాల్లో. ఒకసారి కృష్ణమూర్తిగారే హెచ్చరించారు, అమ్మా నా కోసం ఇంత ఖర్చు పెడుతున్నావు, జాగ్రత్తగా చూసుకో అని. లండన్లో స్థానికంగా పర్యటించడానికి అప్పటిదాకా అభిమానులే కారు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్లు కృష్ణాజీకి. 1965 తర్వాత మేరీ జింబాలిస్ట్ ఆయన కోసమని కొత్త మెర్సిడెస్ కారు కొనుగోలు చేసింది. వివిధ ప్రసంగ వేదికల వద్దకు వెళ్లడానికి కానీ, ఖాళీ సమయాల్లో బయట ప్రాంతాలకు పర్యటించడానికి కానీ ఆ కొత్త మెర్సిడెస్ కారు వాడుతూ ఉండేవాళ్లు. టైం దొరికినప్పుడల్లా కృష్ణాజీ స్వయంగా ఆ కారుని కడిగి శుభ్రం చేసి ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. వేసవి విడిది అయిన స్విట్జర్లాండ్లో ఇంటి ఏర్పాట్లన్నీనేమో వాండాస్ కారా వెళ్లి చూసుకుంటే, 1965 నుంచి పర్యటన ఏర్పాట్లన్నీ మేరీ జింబాలిస్ట్ చూస్తుండేది. లండన్లోని కారు అక్కడే ఉంచేసి స్విట్జర్లాండ్లో కృష్ణమూర్తిగారి కోసం మరొక కొత్త జాగ్వార్ కారు కొనుగోలు చేసింది మేరీ జింబాలిస్ట్. కొన్ని వారాలు వాడాక దాన్ని అమ్మేసి కృష్ణమూర్తిగారికి ఇష్టమైన మెర్సిడెస్ బ్రాండ్ కొనుగోలు చేసింది మేరీ జింబాలిస్ట్. పుపుల్ జయకర్, నందిని మెహతా లాంటి మిత్రులు ఇండియా నుంచి స్విట్జర్లాండ్ తనని చూడడానికి వచ్చినప్పుడు వాళ్లని మెర్సిడెస్ కారులో ఎక్కించుకుని తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ స్విట్జర్లాండ్లోని వివిధ ప్రదేశాలు చూపించారు కృష్ణాజీ. ఇంకా 1965లోనే తరువాతి అంశం. కృష్ణమూర్తిగారి సన్నిహిత బృందంలో మేరీ జింబాలిస్ట్ ముఖ్య సభ్యురాలైన తొలి సంవత్సరాల్లోనే, అంటే 1965-66లలో ఆయన మళ్లీ పరిణామక్రమం అంటే ప్రాసెస్కి లోనయ్యారు. ఈ ప్రాసెస్ గురించి లోగడ చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం కదా, శ్రోతలకు గుర్తుండే ఉంటుందనుకుంటున్నాను. ఆ సమయంలో కృష్ణమూర్తిగారు సగం స్పృహలో ఉండడం, శరీరం బాధతో మెలితిరగడం, ఆయనలోని ఆయన బయటకెళ్ళిపోయినట్టు మాట్లాడడం, కొన్ని గంటల తర్వాత మళ్లీ మామూలు స్థితికి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మేరీ జింబాలిస్ట్కి కూడా కృష్ణమూర్తిగారిని ఆ స్థితిలో చూడడం అదే మొదటిసారి. అయితే తనలో జరగబోయే మార్పుల గురించి ముందుగానే మేరీ జింబాలిస్ట్కి చెప్పడం వల్ల ఆమె ఆ అనిర్వచనీయ స్థితిని గమనించడానికి ముందుగానే సిద్ధమై ఉన్నారు. స్విట్జర్లాండ్లో మేరీ జింబాలిస్టుతో కలిసి కారులో ప్రయాణించేటప్పుడు కూడా 5-6 సార్లు కృష్ణమూర్తిగారు ఆమెతో చెప్పారట, కొద్ది నిమిషాల్లో నేను స్పృహ తప్పవచ్చు, బహుశా బ్యాలెన్స్ తప్పి నీ ఒళ్ళో పడిపోయినా పడిపోవచ్చు, నువ్వు భయపడొద్దు, కారు ఆపొద్దు, నేనే మళ్లీ స్పృహలోకి వస్తాను అని. అలాగే జరిగింది కూడా. సంవత్సరాల తరబడి కృష్ణమూర్తిగారు ఈ ప్రాసెస్కి లోనయ్యే సంఘటనల్ని గమనిస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుందండి. చరిత్రకారులెవరూ దీని గురించి వ్యాఖ్యానించలేదు, కానీ సమాచారాన్ని విశ్లేషిస్తే, డేటా అనాలిసిస్ చేస్తే ఒక ఆసక్తికరమైన అంశం బయటపడుతుంది. ఎలాగంటే, ఇప్పుడు మన కథనం నడుస్తున్న 1965-66 ప్రాంతాలకు సుమారు 40 సంవత్సరాల క్రిందటే 1922 ప్రాంతాల్లో కృష్ణమూర్తిగారు ఈ ప్రాసెస్కి లోనవ్వడం అనేది మొదలైంది కదా. ఆ తరువాతి దశాబ్దాల్లో చాలాసార్లు చాలా ప్రదేశాల్లో ఈ ప్రాసెస్ పునరావృతమైనప్పటికీ, ప్రధానంగా ఆయన ప్రయాణంలో కొత్త వ్యక్తులు కలిసినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అనే పరిణామ ప్రక్రియ చోటు చేసుకోవడం గమనించదగ్గ విశేషం. ఎలాగంటే, 1922 అగస్టులో రోజిలెండ్ పరిచయమైన తొలి రోజుల్లోనే కృష్ణమూర్తిగారు మొదటిసారి ఈ ప్రాసెస్కి లోనయ్యారు. తరువాత హెలెన్ పరిచయమైన కొత్త రోజుల్లో మళ్లీ ప్రాసెస్కి లోనయ్యారు. ఆ తరువాత తమ్ముడు చనిపోయాక మేరీ లూటెన్స్ అమెరికాలో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ప్రాసెస్కి లోనయ్యారు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు పుపుల్ జయకర్, నందిని మెహతా పరిచయమైన కొత్తలో ఊటీలోనూ, వాండాస్ కారావెల్లి పరిచయమైనప్పుడు స్విట్జర్లాండ్లోనూ, డోరిస్ ప్రాట్తో లండన్లో ఉన్నప్పుడు, మేరీ జింబాలిస్ట్ పరిచయమయ్యాక మళ్లీ స్విట్జర్లాండ్లోనూ ఈ ప్రాసెస్కి లోనవ్వడం అనేది జరిగింది. ఈ ప్యాటర్న్కి వేరే కారణమేమైనా ఉందో లేదో కానీ ఇది ఒక పరిశీలన మాత్రమే. ఇవి 1965లో జరిగిన కొన్ని విశేషాలండి. తరువాత 1966కి వెళదాం.
కృష్ణమూర్తి గారు తన 70 సంవత్సరాల వయసులో యోగాసనాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గురించి సంక్షిప్త సమాచారం ఏమిటంటే, 2 భాగాల క్రిందట 20వ ఎపిసోడ్లో వాండాస్ కారావెల్లి గురించిన పరిచయంలో 2 యోగా గురువుల గురించి చెప్పాను. బీకేఎస్ అయ్యంగార్, టీకేవి దేశికాచార్, వాళ్ళిద్దరూ కూడా స్విట్జర్లాండ్ వెళ్లి వాండాకి యోగాభ్యాసం నేర్పించారు 1958-59 ప్రాంతాల్లో. అప్పుడు కృష్ణమూర్తి గారికి ఈ యోగా గురువులతోటి పరిచయం ఏర్పడింది, యోగా గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత 6 ఏళ్లకి 1965 చివర్లో ఆయన మద్రాసులో మజిలీ చేసినప్పుడు బీకేఎస్ అయ్యంగార్ని వసంత విహార్లోని తన నివాసానికి ఆహ్వానించారు. ఆయన దగ్గర యోగాసనాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు కృష్ణాజీ. దేశికాచార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన ప్రపంచంలోని చాలామందికి గురువైనప్పటికీ ఆసనాలు నేర్చుకునేటప్పుడు తన దగ్గర శిష్యుడిలాగా ఒదిగి ఉండడం తనకెంతో ఆశ్చర్యం కలిగించింది అని. అలా మద్రాసులో ప్రారంభమైన వాళ్ల గురుశిష్య సంబంధం మరో 15 ఏళ్ల దాకా, అంటే కృష్ణమూర్తి గారికి 85 సంవత్సరాలు వయసొచ్చేదాకా కొనసాగింది. అన్ని సంవత్సరాలు యోగాభ్యాసంలో బీకేఎస్ అయ్యంగార్ గురువు, కృష్ణాజీ శిష్యుడు. కృష్ణమూర్తిగారు భారతదేశం వెలుపల యూరోప్ అమెరికా ఎక్కడికెళ్లినా చాలాసార్లు ఆయనతో పాటు వెళ్లి ప్రతిరోజు పొద్దున్నే యోగాసనాలు వేయించేవాళ్లు బీకేఎస్ అయ్యంగార్. కృష్ణమూర్తిగారికున్న అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకుని రాజయోగాలోని ఆసనాల్లో కొన్నింటికి మార్పులు చేసి శ్వాస నియంత్రణతో కలిపి నేర్పించేవారు బీకేఎస్ అయ్యంగార్. ఇది తన శారీరక దృఢత్వం కోసమే తప్ప ఇలాంటి యోగాసనాల వల్ల ఆధ్యాత్మిక శక్తులు ప్రేరేపితం కావడం లాంటివి జరగదు అని కృష్ణమూర్తిగారి భావన. ఇంకా 1966 ప్రాంతాల్లోనే జరిగిన మరికొన్ని సంఘటనలు. 1965 చివర్లోనే రాజగోపాల్ 1966 చివర్లో అమెరికాకి రమ్మని కృష్ణాజీకి కబురు పంపించారు. ఆయన ఆహ్వానం మీద 1966 అక్టోబర్లో దాదాపు 5.5 సంవత్సరాల తర్వాత అమెరికాలో ప్రసంగించడానికి వెళ్లారు కృష్ణమూర్తిగారు. ఇంకా నుంచి కృష్ణమూర్తిగారు ఎక్కడికైనా వెళ్లారు అంటే ఆయన వెంట మేరీ జింబాలిస్ట్, అలైన నాడ్ ఉన్నారు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత అమెరికాలో దిగగానే ముందుగా న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో 5-6 ప్రసంగాలు ఇచ్చాక కాలిఫోర్నియా వెళ్లారు కృష్ణాజీ. ఎప్పుడూ వెళ్లినట్లుగా సరాసరి తన ఓహై నివాసానికి వెళ్లకుండా ఈసారి మొట్టమొదటిసారి మేరీ జింబాలిస్ట్ ఇంట్లో బస చేశారు. మేరీ జింబాలిస్ట్కి హాలీవుడ్కి దగ్గర్లోని మాలెబు అనే నగరంలో కొండ మీద అత్యంత విలాసవంతమైన భవనం ఉంది. 1966 నుంచి కృష్ణమూర్తిగారు ఎక్కువగా ఇక్కడే బస చేస్తుండేవాళ్లు. అక్కడికి కృష్ణమూర్తిగారి కేంద్రస్థానమైన ఓహై 60 మైళ్ల దూరంలో ఉంటుంది. 1966 అక్టోబర్ చివరికి తన నివాసానికి ఓహైకి వెళ్లారు మేరీ జింబాలిస్ట్, అలైన నాడ్ వాళ్ళిద్దరితో కలిసి. ఓహైలోని ఎస్టేట్లో పైన్ కాటేజ్ అని, ఆర్యవిహార అని 2 ప్రధాన భవనాలు ఉంటాయి. వీటిల్లో ఆర్యవిహార పెద్దది, రోజ్లిండ్ అక్కడే ఉంటోంది, దానిలోనే ఆమె శాశ్వతంగా ఉండొచ్చు అని పత్రం రాసిచ్చారు కృష్ణమూర్తిగారు 6 ఏళ్ల క్రిందట అమెరికా వదిలి వెళ్లబోయే ముందు. కృష్ణమూర్తిగారు పైన్ కాటేజీలో దిగారు ఈసారి. మేరీ జింబాలిస్ట్, అలైన్ నాడ్ వాళ్ళిద్దరూ దగ్గర్లోని ఆఫీసు కోసం కట్టిన గదుల్లో సర్దుకున్నారు. ఎప్పుడూ ఒక్కరే వచ్చి అన్నింటికీ తన మీద ఆధారపడే కృష్ణమూర్తిగారు ఇప్పుడు 2 కొత్త శిష్యుల్ని తీసుకురావడం, ఆయన కావలసినవన్నీ వాళ్లే చూసుకోవడం, ఇవన్నీ రోజ్లిండ్కి అసూయ అసహనం కలిగించాయి. వాళ్లందరూ భోజనం కోసం రోజ్లిండ్ ఉండే ఆర్యవిహారాకే వెళ్లినప్పటికీ, ఆమె వాళ్లకి భోజన సదుపాయాలు కల్పించినప్పటికీ మనసులో మాత్రం తీవ్రమైన అసౌకర్యానికి లోనయింది రోజ్లిండ్. అక్కడ బస చేసిన 4 రోజుల్లో రాజగోపాల్ ఆయన ప్రత్యక్షంగా ఎదురుపడిన సందర్భాలు, ముఖాముఖి మాట్లాడుకునే సన్నివేశాలు జరిగినప్పటికీ వాళ్ల మధ్య కొనసాగుతున్న వివాదాలు మాత్రం ఒక కొలిక్కి రాలేదు. తాను 1961లో రాసుకున్న నోట్సు పుస్తకాల ప్రతులు
ఇవ్వమని అడిగారు కృష్ణమూర్తి గారు. కేడబ్ల్యూ ఇంక్ అధ్యక్షుడిగా హక్కులన్నీ తనవేనని, తన అధీనంలో ఉన్న రాతప్రతుల్లో ఒక్క పేజీ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పాడు రాజగోపాల్. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, తాను రాసుకున్న నోట్సుల మీదే తనకి హక్కు లేదంటున్నాడు రాజగోపాల్. కేడబ్ల్యూ ఇంక్ ట్రస్టులోని ఇతర సభ్యులతో కూడా మాట్లాడారు కృష్ణమూర్తి గారు. వాళ్లు కూడా రాజగోపాల్ని ఎదిరించలేని తమ అసక్తతను వ్యక్తపరిచారు. ఆ పర్యటన తర్వాత మళ్లీ శీతాకాలంలో ఇండియా వెళ్లిపోయారు కృష్ణాజీ. అక్కడ్నుంచి యూరోపు, స్విట్జర్లాండు ఈ పర్యటనలు మామూలే. ఇలా 1966 గడిచిందండి. 1967 జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. ఆ సంవత్సరంలో లండన్లో తను మజిలీ చేసినప్పుడు మేరీ లూటెన్స్తో మాట్లాడుతూ, నా గురించి ఒక పుస్తకం రాయకూడదా అని అడిగారు కృష్ణాజీ. నిజానికి మేరీ లూటెన్స్ వృత్తిరీత్యా రచయిత్రి, చాలా పుస్తకాలకు సంపాదకత్వం కూడా చేశారు. ఆమె తల్లి ఎమిలీ లూటెన్స్ రాసిన పుస్తకాన్ని కూడా మేరీ లూటెన్సే ఎడిటింగ్ చేసింది. అయితే కృష్ణమూర్తి గారికి మేరీ వృత్తిపరమైన రచయిత్రి అని అప్పటికి తెలీదు, మామూలుగానే అడిగారు అంతే. మేరీ లూటెన్స్కి ఊహ తెలిసిన దగ్గర నుంచి కృష్ణమూర్తి

ఆ భావాలు అర్థమవడం దగ్గర్నుంచి వాటిలోని గాఢత, అంతరార్థం మేరీని కట్టిపడేశాయి. వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి మేరీ లూటెన్స్ తయారు చేసిన పుస్తకమే ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అనే 150 పేజీల పుస్తకం. ఆ పేరు కూడా కృష్ణమూర్తిగారే సూచించారు. ఈ పుస్తకాన్ని సంకలనం చేయడం 1967లోనే మొదలుపెట్టినా అది ప్రచురితమై మార్కెట్లోకి వచ్చేసరికి 1969 అయ్యింది. ఆ తర్వాత సంవత్సరాల్లో మేరీ కృష్ణమూర్తిగారి జీవిత చరిత్రలు రాయడం, దానిలో చాలా సంఘటనలకు కృష్ణమూర్తిగారు వాళ్ల అమ్మ ఎమిలీకి రాసిన ఉత్తరాలు ప్రాతిపదిక కావడం, ఆ పుస్తకాలు సాధికారిక జీవిత చరిత్రలుగా గుర్తింపు తెచ్చుకుని వాటి వల్లనే కృష్ణమూర్తిగారి గురించి ఇన్ని విశేషాలు అభిమానులకు తెలియడం, ఇవన్నీ కూడా తరువాతి సంవత్సరాల పరిణామాలు. 1967లో జరిగిన మరికొన్ని సంఘటనలు. కృష్ణమూర్తిగారు ఎక్కడికెళ్లినా ఆయనతో పాటు మేరీ జింబాలిస్ట్ అలైన నాట్ ఉండేవాళ్లు అని తెలుసుకున్నాం కదా. 1966 చివర 67 మొదట్లో ఆ శీతాకాలంలో కృష్ణమూర్తిగారు భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్లు కృష్ణమూర్తిగారికి సంబంధించిన ప్రదేశాలు అంటే మద్రాసులోని వసంత విహార్, రిషి వ్యాలీ స్కూలు, వారణాసిలోని రాజ్ఘాట్ స్కూళ్లు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు సరైన ఏర్పాట్లు చేసే బాధ్యత వసంత విహార్ని చూసుకుంటున్న మాధవాచారిది. ఆయన్ను కృష్ణమూర్తిగారు మామా అని పిలుస్తుండేవాళ్లు. అయితే అప్పటికి చాలా రోజులుగా మాధవాచారి వ్యవహార శైలి కృష్ణమూర్తిగారికి నచ్చడం లేదు. వసంత విహార్ని పరిశుభ్రంగా ఉంచడంలో అస్సలు శ్రద్ధ తీసుకోవడం లేదు. మేరీ జింబాలిస్ట్, అలైన్ నాట్ వీళ్ళిద్దరూ వారణాసిలో బస చేసినప్పుడు వాళ్లకి సరైన వసతి సదుపాయాలు కల్పించకపోవడంతో వాళ్లు కూడా కృష్ణమూర్తిగారి గదిలోనే ఉండాల్సొచ్చింది. వీటన్నింటితో పాటు అలైన్ నాడ్ కృష్ణమూర్తిగారితో అంత సన్నిహితంగా ఉండడం, కృష్ణమూర్తిగారు అతడికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మాధవాచారికి నచ్చలేదు. తరచూ అలైన్ నాడ్తో గొడవలు పడుతుండేవాడు మాధవాచారి. అతడి వ్యవహార శైలి పరిధులు దాటడంతో మద్రాసులోని వసంత విహార్ బాధ్యతల్ని వేరే వాళ్లకి అప్పగించమని అడిగారు కృష్ణాజీ. దీని బాధ్యతలన్నీ నాకు రాజగోపాల్ అప్పగించారు, ఈ భవనం మీద మీకు నైతిక హక్కులు ఉండొచ్చు కానీ చట్టపరంగా రాజగోపాల్ ఇచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ప్రకారం నేనే దీనికి ఇన్ఛార్జిని అన్నాడు మాధవాచారి. 1967లో ఇండియాలో ఉండగా కృష్ణమూర్తిగారికి తలనొప్పి తెప్పించిన వ్యవహారం ఇదొకటైతే, స్కూళ్ల నిర్వహణ కూడా ఆయనకు చాలా అసంతృప్తి కలిగించింది. అప్పటికి 2 స్కూళ్లు అంటే రిషి వ్యాలీ, వారణాసిలోని రాజ్ఘాట్ స్కూలు, ఇవి ఫౌండేషన్ ఫర్ న్యూ ఎడ్యుకేషన్ అనే ట్రస్ట్ తరఫున నడుస్తున్నాయి. పుప్పుల్ జైకర్, సునంద పట్వర్ధన్, రావు సాహెబ్ పట్వర్ధన్లు దానిలో సభ్యులు. 1967లో ఆ సభ్యులందరినీ సమావేశపరిచి తనలోని అసంతృప్తిని, నిరాశ, నిస్పృహల్ని తీవ్రమైన పదజాలంతో వ్యక్తపరిచారు కృష్ణమూర్తి గారు. నా ప్రసంగాల సారాంశాలేవీ కూడా ఈ పాఠశాలల్లో బోధించడం లేదు, నేను వీటిని స్థాపించిన ఆశయం నెరవేరడం లేదు, మీరంతా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, ఈ పాఠశాలలు నా ఆలోచనలకు అనుగుణంగా నడవకపోతే నేను ఇన్నేళ్లుగా చేస్తున్న కృషి వృధా అవుతుంది, నేను ఎన్ని రోజులుంటానో తెలీదు, హఠాత్తుగా రేపో ఎల్లుండో మరణిస్తే నా కృషి అంతా బూడిదపాలవుతుంది, ఇదేనా మీరు కోరుకునేది అంటూ ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం తమందరినీ తీవ్రమైన ఒత్తిడికి గురిచేసింది అని రాసుకున్నారు పుప్పుల్ జైకర్. ఇవండి 1967లో జరిగిన కొన్ని సంఘటనలు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండగా రాజగోపాల్తోటి వివాదం కృష్ణమూర్తిగారిని నిద్రపోనివ్వడం లేదు. 1967 డిసెంబర్లో తన ప్రతినిధిని రాజగోపాల్ దగ్గరకు అమెరికా పంపించారు కృష్ణాజీ. ఒక విధంగా తుది చర్చల్లాంటివి. సుదీర్ఘంగా కొనసాగిన ఆ చర్చలు కూడా ఫలవంతం కాలేదు. తెలుసో తెలియకో 1956-58 సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారు సంతకం చేసిన పత్రాల వల్ల చట్టబద్ధంగా అయితే రాజగోపాల్కు ఉన్న అధికారాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు సరైనవే, నైతికంగా మానవ సంబంధాల కోణంలో ఎవరూ సమర్థించనివి. 17 సంవత్సరాలుగా రాజగోపాల్తో కొనసాగుతున్న వివాదాలకు మొదటి చెక్

0: కృష్ణమూర్తి గారి బృందం తీసుకున్న తుది నిర్ణయం కొద్ది నెలల్లోనే, అంటే 1968 మధ్యలో రంగం మీదకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళదాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Family to kalsi, baiti ki dinner ki velte, manaki kavalsindi enti? Chakkani ambience, lots of varieties, fresh ga chesina tasty food and excellent customer service. Ide mantra ni follow avutunna restaurant, Mantra India.
4: Mantra India.
3: 288 Castor Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clay oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Specialty chefs serving special dishes every single day. For more details visit mantraindiausa.com. Mantra India.
4: Mantra India.
5: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagrajan Aiya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
6: I'm Nagrajan Aiya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
5: Don't just buy a home, plan your future. Call Nagrajan Aiya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Dwellers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ డాట్ కామ్.
9: విరిజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 22వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 1965, 1966, 1967 ఈ మూడేళ్లలో కృష్ణమూర్తి గారి యూరోప్, ఇండియా, అమెరికా పర్యటనల్లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నాం. కృష్ణమూర్తి, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకుని 1967 చివరికి ఇంకా తెగింపు నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1967 ముగిసి 1968 మొదలయ్యింది. 1968 జనవరి 25న కృష్ణమూర్తి గారు తన వెంట ఉన్న అలైన్ నాడ్ తోటి కాలిఫోర్నియాలోని కేడబ్ల్యూ ఇంక్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడికి ఒక ఉత్తరం రాయించారు. రాజగోపాల్ ఆ ట్రస్ట్కి అధిపతిగా ఉన్నంతకాలం వాళ్ల నుంచి ఎలాంటి నిధులు ఆశించను, నా సత్యాన్వేషణ స్వతంత్రంగా కొనసాగిస్తాను అని. ఒక నెల రోజుల తర్వాత 1968 మార్చిలో లండన్లోని కాపీరైట్ చట్టాల్లో దిగ్గజం లాంటి లాయర్ మైకేల్ రాబన్స్టన్స్ని కలుసుకున్నారు. కేడబ్ల్యూ ఇంక్ కబంధ హస్తాల్లో బందీగా ఉన్న కృష్ణమూర్తిగారి మేధోసంపత్తిని చట్టపరంగా ఎలా స్వాధీనం చేసుకోవాలో సుదీర్ఘంగా చర్చించారు. ఎప్పుడూ ప్రసంగాల దృష్టిలోనే ఉండి మనసు, మనిషి, స్వేచ్ఛ, భయం, మరణం, భావోద్వేగాలు వీటి గురించి మాట్లాడుతూ ఉండే కృష్ణమూర్తిగారు ఇట్లా లౌకిక విషయాల గురించి, 50 ఏళ్లు పైగా పరిచయమున్న మిత్రుడితోటి వివాదాల గురించి ఒక లాయర్తో చర్చించడం అంటే కొంత చిత్రంగా అనిపిస్తుంది, కానీ అది తప్పనిసరి పరిస్థితి అయ్యింది. ఆ సమయానికి ఇలాంటి సమావేశాలన్నింటిలో ఆయన వెంట మేరీ జింబాలిస్ట్, అలైన్ నాడ్ తప్పనిసరిగా ఉంటున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరువాతి నెలలో ప్యారిస్లో ప్రసంగాల కోసం వెళ్లినప్పుడు కృష్ణమూర్తిగారి ఆత్మీయ అభిమాని, కేడబ్ల్యూ ఇంక్లో సభ్యురాలు అయిన మిమా పోర్టర్ అనే ఆమె కృష్ణాజీని కలుసుకుంది. ఆమె కాలిఫోర్నియాలో ఉంటుంది. కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి ప్యారిస్ వచ్చింది. కృష్ణమూర్తిగారు అంతవరకు రాజగోపాల్కి రాస్తున్న ఉత్తరాలు ఏవి ట్రస్టులోని ఇతర సభ్యులకు చూపించటం లేదు అని ఆమె చెప్పింది. ఎప్పుడూ స్థితప్రజ్ఞతతో ప్రశాంతంగా ఉండే కృష్ణాజీకి కోపం వచ్చిందో లేదో తెలియదు, కాని రాజగోపాల్కి చెప్పండి, ఆయన తన ధోరణి మార్చుకోకపోతే నేను కేడబ్ల్యూ ఇంక్ నుంచి పూర్తిగా విడిపోతాను, ఇంకా నా ప్రసంగాలు వాళ్లకివ్వను, వాళ్ల వద్దనున్న నా మేధోసంపత్తిని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఆ విధంగా మిమా పోర్టర్ తోటి కబురు పంపించారు రాజగోపాల్కి. అదే వేగంలో లండన్ నుంచి కేడబ్ల్యూ ఇంక్ వ్యవహారాలు చూస్తున్న డోరిస్ ప్రాట్, మేరీ కాడగన్ వాళ్ళిద్దరికీ కూడా సూచనలిచ్చారు. ఏమని, ఇంక నుంచి నా కార్యక్రమాల సమాచారం, ప్రసంగాల టేపులు అమెరికాలోని ఓహై వ్యాలీకి రాజగోపాల్కి పంపించవద్దు, పుస్తకాల అమ్మకాల ద్వారా వచ్చిన పైకం, విరాళాలు కూడా మీ వద్దనే ఉంచండి అని. అయితే ఆ నెలలోనే రాజగోపాల్ నుంచి డోరిస్, మేరీ కాడగాన్లకు ఒక ఉత్తరం వచ్చింది. ఏమని, లండన్లో వసూళ్ల వివరాలు పంపించండి అని. కాడగన్ తన తిరస్కారాన్ని సున్నితంగా తెలియచేసింది. కృష్ణమూర్తిగారు మాకిలా చెప్పారు, ఆయన్ను కాదు అని, ఆయనకు ఇష్టం లేని ఏ పని నేను చెయ్యలేను, కృష్ణమూర్తిగారిని గౌరవించలేని సంస్థతో నేను పనిచెయ్యను అని. అక్కడ అమెరికాలో రాజగోపాల్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. కృష్ణమూర్తి తన అధీనంలో నుంచి వెళ్లిపోవడం అనేది అధికారికం కాబోతోంది అని అర్థం చేసుకున్నాడు. తన అసిస్టెంట్ బైరన్ కాసల్ బెర్రీని రంగంలోకి దించాడు. ఈ బైరన్ గురించి 15వ భాగంలో చెప్పాను. కృష్ణమూర్తిగారు దక్షిణ అమెరికా వెళ్లినప్పుడు ఆయనకు అనువాదకుడిగా వ్యవహరించాడు అని. ఈ వివాదంలో బైరన్ రాజగోపాల్ పక్షాన నిలిచాడు. వెంటనే లండన్లోని ఆఫీసు సామాగ్రి, ఇంతవరకు మీ దగ్గర ఉన్న నిధులు వెంటనే మా స్వాధీనం చెయ్యండి అని వర్తమానం పంపించాడు బైరన్. ఇటు లండన్లో డోరిస్ ప్రాట్ రంగంలోకి దిగింది. రాజగోపాల్కి సూటిగా ఉత్తరం రాసింది. రాజా, మనందరి బంధం చట్టాల మీద, షరతుల మీద ఏర్పడింది కాదు. కృష్ణమూర్తిగారికి సేవ చెయ్యాలి అనే పవిత్రమైన ఉద్దేశంతో నా జీవితాన్ని ధారపోశాను, కాని నువ్వు కృష్ణమూర్తిగారిని బోర్డు నుంచి తొలగించి ఆస్తులను నీ సొంతం చేసుకోవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికైనా నీ పంతం వీడి ఆస్తులను కృష్ణమూర్తిగారి పరంచెయ్యి అని. కాని అటువైపు నుంచి కృష్ణమూర్తిగారిని నిందిస్తూ రాసిన ఉత్తరాలు వచ్చాయే తప్ప సామరస్యపూర్వక పరిష్కారం కనిపించలేదు. ఈ ఉత్తరాలు ఇలా నడుస్తూ ఉండగా 2 నెలల క్రిందట కేడబ్ల్యూ ఇంక్ ట్రస్ట్ సభ్యురాలు మిమా పోర్టర్తో కాలిఫోర్నియాలోని రాజగోపాల్కి సందేశం పంపించారు కదా కృష్ణాజీ, ఆమె దగ్గర నుంచి ఏ సమాధానమూ రాలేదు. 1968 జూన్లో ఆమెకు టెలిగ్రామ్ ఇప్పించారు కృష్ణాజీ. మీరు కాలిఫోర్నియా వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడదామంటున్నారు రాజగోపాల్ అని సమాధానమిచ్చింది ఆమె. ఈ కూర్చుని మాట్లాడడం చాలా సంవత్సరాలుగా నడుస్తున్నదే, ఇలాంటి వాయిదాల వల్ల ఉపయోగం లేదనుకున్నారు కృష్ణాజీ. 1968 జులై 4న లండన్లోని తన లాయర్ని కలుసుకున్నారు తదుపరి చర్యల కోసం. ఆయన మద్రాసులోని న్యాయ నిపుణులతో మాట్లాడారు. 1958లో కృష్ణమూర్తిగారు రాజగోపాల్కి పంపించిన సర్వహక్కుల బదిలీ పత్రం చట్టబద్ధమైంది కాదు అని నిర్ధారించుకున్నాక రాజగోపాల్కి ఆయన లాయర్లకి నోటీసు పంపించారు. 1958లో కృష్ణమూర్తిగారు రాసిన పత్రాన్ని రద్దు చేసుకుంటున్నారు, ఇంక నుంచి కృష్ణమూర్తి గారి తరఫున కేడబ్ల్యూ ఇంక్ అంటే రాజగోపాల్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు, కృష్ణమూర్తి గారి పేరు మీద ఎలాంటి విరాళాలు సేకరించకూడదు అని. ఇంత ఘర్షణ, ఇన్ని ఉద్విగ్న భరితమైన సంఘటనలు జరుగుతున్న రోజుల్లో కూడా ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం కృష్ణాజీ ప్రసంగాలు క్రమం తప్పకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వేసవిలో ఆయన భయం, స్వేచ్ఛ, ఒంటరితనం మొదలైన అంశాల మీద అద్భుతమైన ప్రసంగాలు చేశారు. అదే సంవత్సరం అంటే 1968 ఆగస్టులో రాజగోపాల్ నుంచి బెదిరింపు ఉత్తరం అందింది. మీరు నా గురించి చెడ్డగా మాట్లాడిన ఆడియో టేపులు నా దగ్గరకు వచ్చాయి, వాటి ఆధారంగా మీ మీద పరువు నష్టం కేసు పెడతాను అని. ఆ రోజుల్లో ఏమైందంటే కృష్ణమూర్తిగారు కొన్ని వ్యక్తిగత సమావేశాల్లో రాజగోపాల్ గురించి చేసిన వ్యాఖ్యల్ని ఎవరో రికార్డు చేసి రహస్యంగా రాజగోపాల్కి పంపించారు. రాజగోపాల్ బెదిరింపు నోటీసుకి ఇది కారణం. ఒకవేళ నిజంగానే రాజగోపాల్ అలాంటి కేసు ఏదైనా పెడితే కాలిఫోర్నియాలోని తన లాయర్ మిత్రుడు సహాయం చేస్తాడు అని భరోసా ఇచ్చారు లండన్లోని లాయర్ కృష్ణమూర్తిగారికి. ఇన్ని ఉత్తర ప్రత్యుత్తరాలకు ఒక క్లైమాక్స్ 1968 జులై 9 చోటు చేసుకుంది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. స్విట్జర్లాండ్లోని సానెన్ నదీ తీరంలో వేలాది మందితో నిండిన పెద్ద టెంట్లో కృష్ణమూర్తిగారి ప్రసంగం ప్రారంభం కావడానికి ముందు ఆయన లాయర్ ఒక ప్రకటన చేశారు. కృష్ణమూర్తిగారు కాలిఫోర్నియాలోని కేడబ్ల్యూ ఇంక్ సంస్థతో తనకున్న అన్ని సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నారు, ఇకపై ఆయన తత్వ ప్రచారానికి, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇంగ్లాండ్లో ప్రారంభించబోయే విద్యాలయానికి మాతృసంస్థగా కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ లండన్ అనే ట్రస్టును ఏర్పాటు చేస్తున్నాము, మీ అందరి మద్దతు కావాలి అని. ఆ ప్రకటన వినగానే సభలో ఉన్నవాళ్లంతా నిశ్చలంగా ఉండిపోయారు. దశాబ్దాల కాలంగా కృష్ణమూర్తిగారిని సంరక్షించిన, ఆయన చుట్టూ అల్లుకున్న పాత వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. దీని తర్వాత 1968 ఆగస్టు 28 కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ లండన్ చట్టబద్ధంగా రిజిస్టర్ అయ్యింది. ఆ ట్రస్టులో అప్పటికీ కృష్ణమూర్తిగారికి అత్యంత సన్నిహితులు మేరీ జింబాలిస్ట్, అలైన్ నాడ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న రోజుల్లోనే కృష్ణమూర్తిగారి గాఢాభిమాని అయిన ఒక ఆయన కృష్ణమూర్తిగారు రిటైర్ అయినప్పుడు లండన్లో ఇల్లు కట్టుకోవడానికి 50,000 పౌండ్లు ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను రిటైర్ కావడమంటూ ఉండదు, మీరు వాగ్దానం చేసిన డబ్బులతో ఒక స్కూలు ప్రారంభిస్తాను అన్నారు కృష్ణమూర్తిగారు. అలా మొలకెత్తింది బ్రాక్వుడ్ పార్క్ స్కూల్. దీని స్థాపన, భవనాల నిర్మాణం, నిర్వహణ అన్నింటినీ కూడా కొత్తగా ప్రారంభమైన కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ లండన్ చేతుల్లో పెట్టారు. తరువాతి రోజుల్లో ఆ స్కూలు ఆవరణలోనే కృష్ణమూర్తిగారి కోసం ప్రత్యేక నివాసం కూడా ఏర్పాటైంది. భారతదేశం వెలుపల కృష్ణమూర్తిగారు స్థాపించిన తొలి విద్యాలయం ఇదే. ఇప్పటికూడా బ్రిటన్లో అది విజయవంతంగా నడుస్తోంది. ఇట్లా లండన్లో కొత్త ట్రస్ట్ వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చాక కృష్ణమూర్తిగారు అప్పటికీ ఇండియాలో కొనసాగుతున్న ఫౌండేషన్ ఫర్ న్యూ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సభ్యులకు ఒక ఘాటైన ఉత్తరం రాశారు. చాలా సంవత్సరాలుగా రిషి వ్యాలీ స్కూలు, వారణాసి స్కూలు సరిగా నడవడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు కదా, మీకు ఈ పాఠశాలల నిర్వహణ మీద సరైన శ్రద్ధ లేకపోతే మీరు రాజీనామా చెయ్యొచ్చు అని కూడా రాశారు. కృష్ణమూర్తిగారి నుంచి అలాంటి ఉత్తరం అందుకోవడం మాకందరికీ షాక్ తగిలినట్లయింది, ఆయనలోని ప్రశాంతమూర్తి మాయమవుతున్నాడా అనిపించింది అని రాసుకున్నారు పుప్పల్ జయకర్. ఆయన వైఖరికి నొచ్చుకున్న కొంతమంది ఇండియాలోని ట్రస్టు సభ్యులు రాజీనామా చేసేశారు కూడా, సునంద పట్వర్ధన్తో సహా. ఇదంతా ఆ 1968 చివరిలో ఇంకా కృష్ణమూర్తిగారు లండన్లో ఉండగానే ఉత్తరాల ద్వారా జరిగిన పరిణామం. ఆ తరువాత సంవత్సరం 1969 చివరిలో కృష్ణమూర్తిగారు భారతదేశం వెళ్లినప్పుడు మళ్లీ అందరూ దగ్గరకొచ్చారు. ఆ పాత ట్రస్ట్ స్థానంలో కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. ఈ వివరాలు టైం లైన్లో వస్తాయి. ఇన్ని నాటకీయ పరిణామాలకు వేదిక అయిన 1968 చివరిలో కృష్ణమూర్తిగారు 2 సంవత్సరాల తర్వాత మళ్లీ అమెరికాలో అడుగుపెట్టారు. ఈ పర్యటనలో ముఖ్య అంశం కృష్ణమూర్తిగారు అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో ప్రసంగించడం. నూతన యువతరాన్ని కృష్ణమూర్తిగారికి పరిచయం చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు అలెన్ నాడ్. ఇట్లా 1968 ముగిసి 1969 మొదలయ్యింది. 1966 నుంచి కూడా కృష్ణమూర్తిగారు యూరోప్ నుంచి వచ్చినప్పుడు సరాసరి ఓహైలోని నివాసానికి వెళ్లకుండా అక్కడికి 60 మైళ్ల దూరంలోని మేరీ జింబాలిస్ట్ ఇంట్లో మాలెబు అనే నగరంలో బస చేస్తున్నారు. 1969 మొదటికి కూడా అక్కడే ఉన్నారు. ఓహైలోని తన నివాసానికి ఈసారి అస్సలు వెళ్లలేదు. రోజులిండ్ ఇంకా ఓహైలోని కృష్ణమూర్తిగారి ఎస్టేట్లోనే ఉంటోంది. రాజగోపాల్ అదే ఊళ్ళో విడిగా ఉంటున్నాడు. కృష్ణమూర్తిగారు మాలెబులో ఉన్నారు అన్న విషయం రాజగోపాల్, రోజులిండ్, వాళ్లమ్మాయి రాధ ముగ్గురికి తెలియకపోలేదు. రాధ కృష్ణమూర్తిగారితో టెలిఫోన్లో సంప్రదించింది. నాన్న, మీరు మిత్రులే కదా, కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా అని. కేడబ్ల్యూ ఇంక్ సభ్యులు అందరి సమక్షంలో అయితేనే మీ నాన్నతో మాట్లాడతాను అన్నారు కృష్ణాజీ. రాజగోపాలేమో కృష్ణమూర్తిగారిని ఒంటరిగానే కలుస్తాను అన్నారు. ఈ పీటముడి వల్ల ఇద్దరూ కలుసుకోలేదు. ఎంత విచిత్రమో చూడండి. 45 సంవత్సరాలుగా తాను నివసించిన, ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన ఎస్టేట్కి తాను వెళ్లలేకపోయారు కృష్ణాజీ. 50 ఏళ్లుగా పరిచయమున్న మిత్రుడు, కార్యదర్శి, సహచరుడు రాజగోపాల్ని కలుసుకోలేకపోతున్నారు. ఇద్దరూ అప్పటికి కేవలం 60 మైళ్ల దూరంలో ఉన్నారంతే. 45 ఏళ్లుగా కృష్ణమూర్తిగారికి అమెరికాలో ఏ అనారోగ్యం వచ్చినా, సేవలందించిన, ఎన్నో పర్యటనల్లో తోడుగా ప్రయాణించిన, ఇంకా అతని ఇంట్లోనే ఉంటున్న రోజులిండినీ కలుసుకోలేదు ఆ 1969 తొలి నెలల అమెరికా పర్యటనలో. ఇంకా 1969 మొదటి నెలల్లోనే జరిగిన మరికొన్ని పరిణామాలేమిటంటే, కృష్ణమూర్తిగారి జీవితం సజీవ నదీ ప్రవాహం. ఆ నదిలోకి జీవితాంతం అనేక ఉపనదులు వచ్చి చేరుతూనే ఉన్నాయి. ఇప్పుడు అంటే మన కథనం జరుగుతున్న 1969కి కృష్ణమూర్తిగారి 74 సంవత్సరాల వయసులో మరొక 2 కీలకమైన వ్యక్తులు, భార్యాభర్తలు, ఆయన ప్రయాణంలో జతకలిశారు. వాళ్ల పేర్లు ఎర్నా, థియోడర్, లిల్లీ ఫెల్ట్. ఎర్నా, థియో అందాం. 1950లలో దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా ఉండేవాళ్లు. 1952లో మద్రాసులో కృష్ణమూర్తిగారి ప్రసంగాలు విన్న దగ్గర్నుంచి ఆయన అభిమానులుగా మారారు. ఈ థియోడర్ అనే ఆయన ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తుండేవాళ్లు. 1964లో పదవీ విరమణ చేశాక ఓహై వ్యాలీలో స్థిరపడ్డారు, కృష్ణమూర్తిగారికి దగ్గరగా ఉందాము అనే ఒకే ఒక ఉద్దేశంతో. కానీ అప్పటికే కృష్ణాజీ, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య వివాదాల వల్ల కృష్ణాజీ తరచూ అమెరికా రావడం లేదు అని తెలిసింది. కేడబ్ల్యూ ఇంక్ వివాదాల గురించి అధ్యయనం చేసిన ఎర్నా, థియో దంపతులు మీకు సహాయం చేస్తాము అని కృష్ణాజీకి ఉత్తరం రాశారు. ఇదంతా ఆయన అమెరికా రావడానికి ముందే జరిగింది. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. మాలెబులో ఉన్న కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు ఎర్నా, థియో దంపతులు. అమెరికాలో ఎలాంటి న్యాయపరమైన సహాయానికైనా మేము మీతో ఉంటాము అని హామీ ఇచ్చారు. అప్పటికి 6 నెలల క్రిందటే లండన్లో కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ లండన్ స్థాపించారు కదా. ఇప్పుడు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మొదలు పెట్టడానికి ఎర్నా, థియోల సహాయం అడిగారు కృష్ణాజీ. అట్లా 1969 ఫిబ్రవరిలో కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రారంభమయ్యింది. లండన్లోని లాయర్ కృష్ణమూర్తిగారికి కబురు పంపించారు. కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ని కలిసి సహాయం అడగమని. కృష్ణమూర్తిగారికి అటార్నీ జనరల్ వరకు వెళ్లడం ఇష్టం లేకపోయింది. ఎర్నా, థియో వాళ్ళిద్దరూ నచ్చజెప్పారు. ఇలాంటి వ్యవహారాల్లో ఇవి తప్పవండి, మేము కూడా వస్తాం పదండి అని కృష్ణాజీని తీసుకుని అటార్నీ జనరల్ని కలుసుకున్నారు. కేడబ్ల్యూ ఇంక్ ఆస్తుల్ని తమకు అప్పగించే విషయంలో జోక్యం కలగజేసుకోమని వినతిపత్రం ఇచ్చారు. అటువైపు కేడబ్ల్యూ ఇంక్ సభ్యులందరూ రాజగోపాల్ వైపే ఉన్నారు. సహజంగానే ఎవరి వైపు నుంచి చూసుకుంటే వాళ్లకి మాదే ధర్మయుద్ధం అనిపిస్తుంది కదా. ఈ పోరాటంలో అప్పటికీ విడాకులు తీసుకుని విడివిడిగా నివసిస్తున్నప్పటికీ రోజులిండ్ మాజీ భర్త రాజగోపాల్ పట్లానే నిలిచింది. సహజంగానే వాళ్లమ్మాయి రాధ కూడా తండ్రికే మద్దతునిచ్చింది. దశాబ్దాల పాటు స్నేహబంధాన్ని పంచుకున్న కుటుంబం ఒకవైపు, విశ్వగురువు ఆయన అనుచరులు ఇంకొక వైపు కత్తులు దూసుకోవడానికి సిద్ధపడ్డారు. ప్రస్తుతానికి ఈ వివాదం అటార్నీ జనరల్కి విజ్ఞప్తి స్థాయిలో ఉంది, ఇంకా కోర్టు కేసు వరకు వెళ్లలేదు. ఆ పరిణామ క్రమాన్ని ఎలాగూ టైం లైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇన్ని సంఘటనల తర్వాత 1969 మార్చిలో కృష్ణాజీ, మేరీ జింబాలిస్ట్, అలైన నాడ్లు మళ్లీ యూరోప్ వెళ్లిపోయారు. ఎప్పట్లాగే యూరోప్లోని మిగతా దేశాల్లో పర్యటించాక స్విట్జర్లాండ్లో కృష్ణాజీ ప్రసంగాలు కొనసాగాయి. ఆ సమయంలో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. 1969 అగస్టులో స్విట్జర్లాండ్లో కృష్ణమూర్తిగారు ప్రసంగాలు జరిగే సమయంలో, అప్పటికి 4 ఏళ్లుగా ఆయనను అంటిపెట్టుకుని ఉండి యూరోప్లోనూ అమెరికాలోనూ ఆయనను యువతరానికి చేరువ చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన అలైన్ నాట్ కృష్ణాజీని వదిలి వెళ్లిపోయాడు. కృష్ణాజీ, మేరీ జింబాలిస్ట్, మేరీ లూటెన్స్, ఇంకా కృష్ణమూర్తిగారి సన్నిహిత బృందం ఎవ్వరితోనూ అలైన్ నాడ్కి మనస్పర్ధలు లేవు, అపార్థాలు లేవు, వివాదాలు లేవు. నా సొంత త్రోవలో వెళదామనుకుంటున్నాను అని అందరి దగ్గర స్నేహపూర్వక వీడ్కోలు తీసుకుని అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లిపోయాడు అలైన్ నాట్. అక్కడ సంగీతం టీచర్గా పనిచేస్తూ హోమియో వైద్యం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. తరువాతి సంవత్సరాల్లో అప్పుడప్పుడు కృష్ణాజీని కలుసుకుంటూ ఉండేవాడు. అలా కలుసుకున్నప్పుడు కృష్ణాజీ, అలైన్ నాడ్ల మధ్య జరిగిన సంభాషణలు కూడా పుస్తక రూపంలో వచ్చాయి. అలా ప్రవేశించాడు, అలా నిష్క్రమించాడు అలైన్ నాట్. ఇంకా ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఇండియా వెళ్లడం ఆనవాయితీ ప్రకారం జరుగుతోంది కదా. 1969 చివర్లో కూడా ఇండియా వెళ్లారు కృష్ణాజీ ఒంటరిగా, ఎందుకంటే మేరీ జింబాలిస్ట్ వ్యక్తిగత సమస్యల వల్ల అమెరికా వెళ్లిపోయింది. సంవత్సరంన్నర తర్వాత ఇదే కృష్ణాజీ ఇండియా పర్యటన. క్రిందటేడాది 1968 చివరిలో రాలేకపోయారు అమెరికా వెళ్లడం వల్ల. ఈ విధంగా 1969 గడిచి 1970 వచ్చింది. కృష్ణాజీ గారి వయసు 75వ సంవత్సరం నడుస్తోంది. ఇంకా 16 సంవత్సరాల జీవన ప్రయాణం ఉంది కృష్ణాజీకి. ఈ చివరి సంవత్సరాల్లో కూడా ఎన్నో నాటకీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఈ కథనాన్ని పాస్ చేసి టైం లైన్తో సంబంధం లేని కొన్ని విషయాలు చెప్తానండి. ఈ మజిలీల్లో కృష్ణమూర్తిగారిని వేలాది మంది కలుసుకుంటూ ఉండేవాళ్లు. వాళ్లల్లో కొంతమంది గురించి మాత్రమే వివరంగా చెప్తున్నాను, అందరి గురించి వివరాలు చెప్పడం అనేది సాధ్యం కాదు అని మీకు ఇంతకు ముందే మనవి చేశాను కదా. అలా నేను చెప్పకుండా వదిలేసిన వాళ్లల్లో ఇద్దరూ యూజీ కృష్ణమూర్తిగారు, లీలానాయుడు గారు. వీళ్ళిద్దరి గురించి కూడా విడివిడిగా కొద్ది సంవత్సరాల క్రిందటే పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రసారం చేశాను. యూజీ కృష్ణమూర్తిగారు 1950లలో కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా కృష్ణాజీని కలుసుకుంటూ ఉండేవాళ్లు. తన ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానాలు చెప్పండి అంటుండేవాళ్లు. సమాధానాలు తెలుసుకోవాల్సింది నువ్వే అని తన శైలిలో ప్రత్యుత్తరమిచ్చేవాళ్లు కృష్ణాజీ. కొన్నాళ్ల తర్వాత యూజీ కృష్ణమూర్తి తనదైన పదంలో ముందుకెళ్లారు. యూజీకే, కృష్ణాజీ వాళ్ళిద్దరి వైఖరిలో చాలా సామ్యాలుండడం గమనార్హం. యూజీకే గురించిన కార్యక్రమంలో ఇంకా చాలా వివరాలు చెప్పాను. ఆసక్తిగల శ్రోతలు యూట్యూబ్లో కిరణ్ ప్రభా ఛానల్లో సెర్చ్ చేసి యూజీకే గురించి తెలుసుకోవచ్చు. అట్లాగే ఆ సంవత్సరాల్లో కృష్ణాజీ బొంబాయిలో బస చేసిన రోజుల్లో ఆయనను తరచూ కలుసుకున్న మరొక సెలబ్రిటీ లీలానాయుడు గారు. లీలానాయుడికి వందనా మెహతా ద్వారా కృష్ణమూర్తిగారితో పరిచయం ఏర్పడింది. లీలానాయుడిది కూడా వందనా మెహతా లాంటి సమస్యే. ధనవంతుడైన భర్తతో విభేదాలు, పిల్లలు దూరమైన పరిస్థితి, ఈ మానసిక అశాంతి సమయాల్లో కృష్ణమూర్తిగారి ప్రసంగాలు ఆమెకు సాంత్వననిస్తుండేవి. అందుకని బొంబాయి వచ్చినప్పుడల్లా తరచూ కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు హాజరవుతుండేవాళ్లు లీలానాయుడు గారు. లీలానాయుడు గారి గురించి కూడా సమగ్ర సమాచారం కావాలనుకుంటే నా ఛానల్లోని పూర్తి కార్యక్రమాన్ని వినండి. ఇంకా మన కథనం 1970 నుంచి ముందుకు తీసుకెళ్లాలి కదా. రాబోయే 23వ భాగంలో దీన్ని కొనసాగిద్దాం. 1965 నుంచి 69 దాకా ఈ 5 ఏళ్లల్లో జరిగిన సంఘటనలతో కూడిన కృష్ణాజీ జీవనరేఖలు 22వ భాగాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 23వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.

0: Arabian foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya foods. Amma cheti vanta ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

हेलो नमस्ते आदाब, वेलकम टू हेलो తెలంగాణ రేడియో ఆన్ విరిజల్లు. మా ఈ షో కి సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. అలాగే మన హలో తెలంగాణ రేడియోకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, హలో తెలంగాణ రేడియో _బేఏరియా. దాన్ని లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి ఫర్ న్యూ అండ్ ఎక్సైటింగ్ ఎపిసోడ్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈరోజు మన ఈ ఎపిసోడ్ లో వన్ మోర్ నాస్టాల్జిక్ ఎపిసోడ్ ని తీసుకొచ్చాను మీ అందరి కోసం. మన తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటేనే అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసే బోనాల పండుగ. ఈ బోనాల పండుగ ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో సెలబ్రేట్ చేసుకునేది హైదరాబాద్ లో ఒక పెద్ద ఎమోషన్, ఒక పెద్ద వైబ్ ఉంటుంది. ఆ ఎమోషన్ ని, ఆ నాస్టాల్జిక్ మూమెంట్స్ ని మీరు నాతో పంచుకోవాలి అని అనుకుంటే మా ఈ షోకి నాకు కాల్ చేసి మీ బోనాల ముచ్చట్లు నాతో షేర్ చేసుకోండి. మా స్టూడియో నంబర్ వచ్చేసి 877-265-5992. సో స్టార్ట్ చేసేద్దాం. లైక్ లాస్ట్ వీక్ మన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ AIA బాటా వారు జరుపుకున్న స్వదేశ్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా అయ్యింది. అండ్ కంటిన్యూయింగ్ దిస్ వీక్ హలో తెలంగాణ రేడియో ఇస్ బ్రింగింగ్ యూ బోనాల పండుగ నాస్టాల్జిక్ మూమెంట్స్. సో మీరు నాకు కాల్ చేసి మీ బోనాల పండుగ గురించి మీకు ఉన్న జ్ఞాపకాలు, స్టార్టింగ్ ఫ్రమ్ మీరు బోనాలు తయారు చేయడము, మీ అమ్మ వాళ్ళు తయారు చేయడము, మీ ఇంట్లో ఎవరు చేసినా అక్కడి నుంచి మీరు గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సెలబ్రేట్ చేసుకుని ఇంటికి వచ్చి, ఏదైనా సరే మీ ముచ్చట్లు నాతో కాల్ చేసి నా స్టూడియోకి చెప్పండి 877-265-5992. మీన్ వైల్ నేను ఈ పండుగ గురించి మీ అందరితో, ఎక్కడ మొదలవుతుంది, ప్రతి గుడిలో ఎలా చేస్తారు, ఆ ఒక గుడి నుంచి ఇంకొక గుడికి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఆ గుడి యొక్క ప్రత్యేకత అండ్ ఈ మొత్తం ఎంత హంగామా ఉంటుంది అనే విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను మీన్ వైల్. సో కాల్ మీ ఎట్ 877-265-5992. ఈ బోనాల పండుగ గురించి చెప్పాలి అంటే అసలు బోనం అంటేనే అమ్మవారికి మనం ఎక్కిచ్చే ప్రసాదం, భోజనం. ఎందుకు ఎక్కిస్తాము అనంటే, ఒకప్పట్లో మన లాంగ్ టైమ్ బ్యాక్, మన 18th century 19th century ఈ అమ్మవారు గుడిలలో, ఊరి పొలిమేరల్లో ఉన్న గుడిలలో ఉండేది. అండ్ ఆ పొలిమేరలో ఉన్నందుకు చాలా మన ఊళ్ళో ఉన్న ప్రాబ్లమ్స్కి, వెదర్ వైజ్ కానీ, ఏవైనా ఇంట్లో ప్రాబ్లమ్స్కి కానీ, అసలు ఊర్లో ఏదైనా కెలామిటీస్ రావడం, ఈ ఎపిడెమిక్స్ రావడం ఇలాంటివి జరిగినప్పుడల్లా అమ్మ కాపాడేది. ఆ కాపాడిన ప్రతిసారి అమ్మవారికి మనం ఎక్కించుకునే ఈ భోజనమే బోనం. సో ఇలా చెప్పుకుంటూ పోవాలి అంటే మనం హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా పెద్దగా జరుపుతారు ఈ బోనాల పండుగ. అసలు ఒకప్పట్లో ఎంత ఫేమస్ అయ్యి, ఇంత హంగామా లేదు, కానీ రాను ఎవ్రీ ఇయర్ ఈ గుళ్ళల్లో డెకరేషన్స్, ఈ మనం వెళ్ళే నమ్మకాలు, యాక్చువల్లీ చెప్పాలి అంటే నమ్మకాలు బాగా పెరిగాయి. అండ్ అమ్మవారిది మహిమలు, ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే, ఒక్కొక్కళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్సెస్ త్రూ ఈ ఫెస్టివల్ అంతా పెరిగి ఇంత పెద్దదైంది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్, సికింద్రాబాద్లో అంటే, ఫస్ట్ గోల్కొండ ఫోర్ట్లో ఉన్న జగదమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి, సెకండ్ మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్కి వచ్చి, అక్కడ నుంచి మళ్ళీ మహంకాళి టెంపుల్ లాల్ దర్వాజా దగ్గరికి వెళ్తుంది. ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క టెంపుల్లో పెద్దగా జరిగినా కూడా ఆ మొత్తం ఆషాఢం అనే మొత్తం నెలంతా ప్రతి చోట ట్యూస్డే కానీ, సండే కానీ, ఫ్రైడే కానీ అమ్మవారికి బోనం ఎక్కుతూనే ఉంటుంది. పొద్దున మొదలు పెట్టుకుంటే రాత్రి వరకు ఈ బోనాలు, ఈ పోతురాజు జాతరలు, ఈ ఘట్టాలు అమ్మవారి జాతరలు, లేదా ఈ రంగం అంటారు, రంగం గురించి మనం కొంచెం సేపు అయినాక చెప్పుకుందాం, కానీ ప్రతి ఒక్క తెలంగాణ ఫ్యామిలీలో ఎవరైతే ఈ అమ్మవారి బోనం ఎక్కించుకునే పద్ధతి ఉందో వాళ్ళు ఎవ్రీ ట్యూస్డే
సారీ ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఆర్ సండే అమ్మవారి గుడికి బోనం చేసుకొని ఆ బోనాన్ని తలపైన పెట్టుకొని అమ్మవారి కోసం చీర గాజులు ఒడిబియ్యం తీసుకెళ్ళడము, అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి బోనం ప్రసాదంగా పెట్టి ఈ చీర వేసి ఇచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పోసి కొంతమంది మొక్కుకుంటారు మేకనో కోళ్ళనో బలివ్వడం. తర్వాత మళ్ళీ అది తీసుకుని వచ్చి ఇంటికి ప్రసాదంలా తెచ్చుకొని దాన్ని వంట చేసుకుని తినడం, ఇది ఒక పెద్ద ఆనవాయితీ అయిపోయింది. సో ఈ విషయాల గురించి ఇంకా మాట్లాడుకుందాం, కానీ ఫస్ట్ ఒక చిన్న సాంగ్ ప్లే చేసుకుని వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అప్పటి లోపల మీ అందరికీ ఒక చిన్న ట్రివియా క్వశ్చన్ కూడా ఇస్తాను. నాకు ఈరోజు ఎవరైతే ఫోన్ చేసి మనం కొలుచుకునే ఈ బోనం రోజు ఆర్ బోనం బోనాల పండగప్పుడు మనం కొలుచుకునే అమ్మవారి పేర్లు నాకు కాల్ చేసి చెప్తారో, ఎక్కువ మంది లైక్ ఎన్ని ఎక్కువ పేర్లు చెప్తారో వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. సారీ, వి హ్యావ్ విల్ షేర్ వన్ గిఫ్ట్ విత్ యూ. సో మీరు నాకు కాల్ చేసి అమ్మవారి పేర్లు ఎంతమంది ఎవరైతే నాకు ఎక్కువ పేర్లు చెప్తారో వాళ్ళకొక నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను. సో వన్స్ అగైన్ మా స్టూడియో నంబర్ వచ్చేసి 877-265-5992. సో అంతలోపు ఒక సాంగ్ వినేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం.

0: ఓకే, సో ఇవాళ మన ఈ షోలో ఇప్పుడే ట్యూనింగ్ అవుతున్న మన లిజనర్స్ కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఇవాళ ఆషాఢ మాసంలో జరుపుకునే అమ్మవారి బోనాల గురించి మాట్లాడుకున్నాము. కాసేపు అయ్యాక మళ్ళీ మనం ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసంలోకి షిఫ్ట్ అయ్యి ఈ వీక్ మనం సెలబ్రేట్ చేసుకునే వరలక్ష్మి పూజ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ బోనాల పండుగ అనేది గోల్కొండ జగదంబ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్కి వస్తుంది. కానీ గోల్కొండ జగదంబ టెంపుల్ స్టోరీ చాలా మందికి తెలీదు. తెలీదు అని అనడం కన్నా అది ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంత ఫేమస్ కాదు అని అనుకుంటున్నాను. చాలా మంది ఈ స్టోరీ ఎక్కువ తెలుసు, మన సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్. కానీ గోల్కొండ జగదాంబ టెంపుల్ కూడా ఒక రకంగా స్వయంభూ టెంపుల్ అనే చెప్పాలి. అది ఒకప్పట్లో 1800s లో ఊరి అవుట్స్కర్ట్స్ లో ఉన్నందుకు చాలా మందికి తెలియదు. అప్పట్లో ఉన్న మన ముస్లిం వాళ్ళకి తెలియక చాలా ఫ్లడ్స్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ కెలామిటీస్ రావడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఈ ఎల్లమ్మకి అక్కడ జగదంబ టెంపుల్లో ఉన్న ఎల్లమ్మకి మనం బోనాలు ఎక్కించి మన మూసీ నది దగ్గర చీర సారే ఇస్తే తప్పకుండా తగ్గిపోతుంది అని చెప్పినందుకు అప్పట్లో ఉన్న నవాబ్ వెళ్ళి ఆ సేమ్ ఎగ్జాక్ట్లీ అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి బోనం ఎక్కించి చీర సారే పెట్టిన అదే రోజు రాత్రి కల్లా ఆ వరదలు అనేవి తగ్గిపోయి మూసీ నది శాంతించింది అని చెప్తారు. సో ఇలాంటి చాలా కెలామిటీస్కి అమ్మ హెల్ప్ చేయడంతో మనకు ఒక చాలా గట్టి నమ్మకం అనేది ఏర్పడింది. అప్పటి నుంచే ఈ నవాబులు కానీ మన కాకతీయులు కానీ ఈ అమ్మవారికి బోనాలు అనేది ఎక్కించడం జరుగుతుంది. ఆ గోల్కొండ జగదంబ టెంపుల్ అనేది చాలా చిన్న టెంపుల్, ఇట్స్ ఆన్ టాప్ ఆఫ్ ది గోల్కొండ ఫోర్ట్. అయితే ఈ అక్కడ చుట్టుపక్కల ఉన్న మాస్క్ కానీ వాళ్ళ వాళ్ళ ఫోర్ట్స్ కానీ వాళ్ళు ఎక్కడ అడ్డు చెప్పలేదు. ఇలా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం బోనాలు ఎక్కిస్తున్నా ఏం చేస్తున్నా, అదొక చాలా చిన్న టెంపుల్ అయినా చాలా మహిమ ఉన్న టెంపుల్ అని అనుకోవాలి. సో ఇలా అక్కడి నుంచి వస్తే మన సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో మన రెజిమెంటల్ మన మిలిటరీలో పనిచేసే ఒక అతను ఇక్కడ ఉన్న చాలా మందికి బాగా కలెరాను ప్లేగ్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నందుకు ఆయన ఉజ్జయిన్లో స్టేషన్ అయి ఉన్నప్పుడు ఇంతమంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరి బాధ తట్టుకోలేక ఆయన అక్కడ ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాడు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో నా వాళ్ళందరికీ తగ్గిపోతే నేను నీకు ఒక టెంపుల్ కట్టిస్తాను, ఒక గుడి కట్టిస్తాను అని. అతను అలా అనుకున్నాడు. ఇక్కడ చాలా చేంజెస్ వచ్చాయి బై ద టైమ్ హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ హిస్ స్టేషన్ టైమ్. అండ్ అట్లా మొక్కుకున్నాడు అండ్ అలాగే ఆ మొక్కుని అమ్మవారికి గుడి కట్టించాడు. ఫస్ట్లో అదొక కట్టెలతో చేసిన అమ్మవారి విగ్రహం ఉండేదంట. రాను రాను దాన్ని 1964లో ఒక ప్రాపర్ ఐడల్ చేసి ఒక మంచి గుడి కట్టించాడు. ఆ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఇంకా ఇప్పటికీ ఆ టెంపుల్ని నడిపిస్తూ ఉంటారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ టెంపుల్ వెలసినాక ఆ టెంపుల్లో ని విజిట్ చేయడానికి వచ్చే వాళ్ళ కోసం మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంటే ఒక బావి దగ్గర నుంచి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ముత్యాలమ్మ ఐడల్ కూడా బయటపడింది. ఆ ముత్యాలమ్మ ఐడల్ని కూడా అదే టెంపుల్లో పెట్టి ఇప్పుడు పూజిస్తూ ఉంటారు. పర్సనలీ నేను సికింద్రాబాద్ అమ్మాయిని, బట్ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంత స్టోరీ నాకు తెలీదు. బట్ నేను రీసెంట్గా ఈ షో కోసం తెలుసుకున్న విశేషాలు ఇవన్నీ. సో చాలా మందికి చాలా రకాలుగా అమ్మవారికి నమ్మకం అనేది ఏర్పడింది. అండ్ ఈ బోనాల ద్వారా వాళ్ళ నమ్మకాన్ని ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఈ సికింద్రాబాద్ టెంపుల్ని లష్కర్ బోనాలు అని కూడా అంటారు. ఎందుకు అంటే ఆ లష్కర్ అంటే నీ మిలిటరీ ఏరియా కాబట్టి. సో ఈ ఈ టాపిక్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. బట్ నేను ఒక ట్రివియా క్వశ్చన్ కూడా అడిగాను. ఏంటి అంటే ఎవరైతే నాకు ఫోన్ చేసి మా స్టూడియోకి, అమ్మవారు మనం ఎంతమందికి అయితే బోనాలు ఎక్కిస్తామో ఆ అమ్మవారి పేర్లన్నీ మీరు నాకు చెప్పగలిగితే మీకు ఒక ప్రైజ్ ఇస్తాను. మా స్టూడియో నంబర్ వచ్చేసి 877-265-5992. అండ్ లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి మనం ఇంకొన్ని సంగతులు అండ్ ట్రివియా క్వశ్చన్ గురించి కాలర్స్ని తీసుకుందాం. సో లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. 288 Castor Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clear oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Speciality chefs serving special dishes every single day. For more details visit mantraindiausa.com. Mantra India. Mantra India.
4: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
5: I'm Nagarajanayya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
4: Don't just buy a home. Plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
6: PNG Dwellers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
7: Welcome back to Hello Telangana Radio on Virijallu. మీరు వింటున్నారు ఇవాల్టి ఆషాఢ మాసం స్పెషల్ పండుగ బోనాల్ పండుగ. అలాగే మనం శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం అమ్మవారి పండుగ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ ఈ టాపిక్ లో మనం సోఫార్ ఫస్ట్ పండుగ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, గోల్కొండ జగదంబ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్కి వచ్చి అక్కడి నుంచి లాల్ దర్వాజా సింహవాహిని టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ దాకా వచ్చి అక్కడ ఫుల్ ఎత్తులో లైక్ థర్డ్ వీక్ అలా వచ్చేసరికి చాలా చాలా చాలా ఫుల్ చాలా జోరులో ఉంటుంది. అక్కడికి తొట్టెల జాతర అంటారు అండ్ ఘట్టంని తీసుకొస్తారు. కానీ లాల్ దర్వాజా స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ అమ్మవారి ఘటాన్ని ఏనుగు పైన తీసుకొస్తారు అండ్ అది చూడటానికి చాలా చాలా బాగుంటుంది అమ్మవారిని అలా ఏనుగు పైన తీసుకురావడం అనేది. అయితే మనం ఈ బోనాల్లో కొన్ని ముఖ్యమైన పార్ట్స్ ఏంటి అంటే అమ్మవారి ఘటం, రంగం అండ్ ఈ తొట్టెల జాతర. ఈ తొట్టెలు అనేటివి ఇప్పుడు చాలా పెద్దగా అయ్యి ఎంత మారిపోయాయి అంటే ఒకప్పట్లో ఉన్న సింపుల్గా ఉన్న తొట్టెలు కాకుండా ఇప్పుడు చాలా వెరైటీ పెద్ద పెద్దవి తీసుకురావడం మొదలు పెట్టారు. అండ్ ఇంతే కాకుండా లాల్ దర్వాజాలో ఉన్న ఈ అమ్మవారి విగ్రహం కూడా ఒక స్వయంభూ విగ్రహమే. ఇది అమ్మవారి

అక్కడ ఒక ఆవిడ వెరీ సిగ్నిఫికెంట్లీ హర్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ రంగం ఫర్ క్వైట్ అ ఫ్యూ జనరేషన్స్ ఐ షుడ్ సే. ఆవిడ జనరేషన్స్ తరం నుంచి వాళ్ళ ఇంట్లో ఆవిడే రంగం ఎత్తుకోవడము, అండ్ తనకి ట్రాన్స్ రావడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ షీ హర్సెల్ఫ్ షీ సేస్ దట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ యాజ్ సూన్ యాజ్ అమ్మవారు తన మీద ఆవహించిన వెంటనే తనకి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏం తెలియదు అంటుంది. ఇట్స్ వెరీ చూడటానికి చాలా నమ్మశక్యంగా కాకపోవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ ద పర్సన్ హూ గోస్ త్రూ దీస్ థింగ్స్ ఈజ్ వెరీ దే దెమ్సెల్స్ నో వాట్ గోస్ ఆన్ అనేది. అయితే ఈ ఈ రంగంలో ఎవరికైతే ఆ ట్రాన్స్ ఉంటుందో వాళ్ళని ఈ మన ఈ ప్రజెంట్ ఇయర్లో ఎలా నడుస్తుంది, ఏమి ప్రెడిక్షన్స్ చేయొచ్చు, అసలు అమ్మవారు హ్యాపీగా ఉన్నారా ఈ సంబరాల్లో అని అడుగుతారు. అయితే ఈ ఇయర్ జరిగిన సంబరాల్లో అమ్మవారు చెప్పడం ఏంటి అని అంటే, ఉజ్జయిని టెంపుల్లో రీసెంట్లీ ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దే సెట్ అమ్మవారి విగ్రహాన్ని కొత్త విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అననే న్యూస్ వచ్చింది. అండ్ ఐ షీ క్లియర్లీ మెన్షన్ దిస్ టైమ్ లైక్ ఇంకా ఎందుకు లేట్ అవుతుంది అనేది, విచ్ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. ఆ ట్రాన్స్లో కూడా షీ వాజ్ ఏబుల్ టు సే దీస్ థింగ్స్ అనేది. అండ్ మనకి ఇలా ఇంకా చాలా టెంపుల్స్లో ఆషాఢ మాసం మొత్తం జరుగుతూనే ఉంటుంది. లైక్ కట్టమైసమ్మ టెంపుల్ ఎట్ ట్యాంక్ బండ్, దానికి ఒక విశిష్టత ఉంది. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, దానికి ఒక విశిష్టత ఉంది. ఆ బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్ పార్ట్లీ ఇమర్స్డ్ ఇన్ వాటర్ అనమాట, కొంచెం వాటర్లో ఇమర్స్ అయి ఉంటే అసలు అమ్మవారు అమ్మవారు బయటపడటం అక్కడ నీళ్ళలోంచే బయటపడింది అని చెప్తారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్వయంభూ ఐడల్స్ ఆఫ్ అమ్మవారు అని చెప్పాలి. అండ్ వన్ మోర్ వెరీ ఓల్డెస్ట్ టెంపుల్స్ ఈస్ అక్కన్న అండ్ మాదన్న టెంపుల్, మక్కన్న అండ్ మాదన్న మహంకాళి టెంపుల్ ఇన్ హరిబౌలి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. విల్ కంటిన్యూ విత్ మోర్ ఇన్ఫర్మేషన్ సూన్, బట్ లెట్స్ టేక్ అ స్మాల్ సాంగ్ బ్రేక్ అండ్ దెన్ లెట్స్ కంటిన్యూ మోర్.

మీరు వింటున్నారు హలో తెలంగాణ రేడియో ఆన్ విరిచల్లు. అండ్ ఇవాళ మన ఈ ఎపిసోడ్లో మనం బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటున్నాము. నేను మా వ్యూవర్స్ మా లిసనర్స్ని ఇందాక ఒక ట్రివియా క్వశ్చన్ కూడా అడిగాను. ఎవరైతే నాకు కాల్ చేసి అమ్మవారి పేర్లు, మనం బోనాల పండుగ జరుపుకునే అమ్మవారి పేర్లు ఎక్కువ శాతం నాకు చెప్పగలిగిన వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తానని చెప్పాను. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇఫ్ యు ఆర్ జస్ట్ ట్యూనింగ్ ఇన్, దిస్ క్వశ్చన్ ఈజ్ లైక్ అమ్మవారి పేర్లు మీరు నాకు కాల్ చేసి చెప్పగలిగితే బోనాల పండుగకి మనం బోనాలు ఎక్కించే అమ్మవారి పేర్లు మీకు ఒక గిఫ్ట్ ఉంటుంది. మా స్టూడియో నంబర్ వచ్చేసి 877-265-5992. మనం ఇందులో అమ్మవారి గురించి, అమ్మవారి ఐడల్ గురించి, విగ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే అమ్మవారికి ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఇంకొక చేతిలో ఇలా అమృతం పట్టుకున్న ఒక చిన్న బౌల్ ఉంటుంది. ప్రతి గుడిలో ఈ ఖడ్గం అండ్ అమ్మవారి చేతిలో ఉన్న ఈ అమృతం బౌల్తో పాటు అమ్మవారిని ఎంతో అందంగా అలంకరిస్తారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ముక్కెర, అమ్మవారు వేసుకున్న జ్యువెలరీ దగ్గర నుంచి మనం అమ్మవారికి పెట్టే చీరలు, మనం వేసే ఒడి బియ్యము, ఇవన్నీ ఎంతో కాలక్రమేణా ఎంత పెరుగుతూ వస్తున్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోనాలు. అసలు ముందైతే చెప్పాలి అంటే మట్టికుండలో తీసుకెళ్లే బోనం ఈజ్ ద హెల్దియస్ట్ అండ్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్ అని అనుకుంటాం. కానీ ఇప్పుడు వస్తున్న వేరు వేరు, అసలు ఇంత బై ద టైమ్ యూ కమ్ టు దిస్ న్యూ ఏజ్ లో వస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ నుంచి వి సీ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అడాప్టెడ్ టు స్టార్ట్ ఆర్ అడాప్టెడ్ టు యూజింగ్ న్యూ కైండ్స్ ఆఫ్ బోనాలు క్యారీ చేసే బౌల్స్. కుండల నుంచి వెళ్ళి వెండి బంగారం ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో తీసుకెళ్లే బోనం ఏదైతే వస్తుందో అది గోల్డెన్ బోనమే వస్తుంది అమ్మ దగ్గర. అక్కడ పక్కకి ఇలా పెట్టి ఉంచుతారు అమ్మవారిది గోల్డెన్ బోనం. అయితే ఈ బోనాల పండుగ అనేది స్టేట్ ఫెస్టివల్ గా 2014లో రికగ్నైజ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. అండ్ అప్పటి నుంచి ఐ థింక్ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇమెన్స్లీ అమాంగ్స్ట్ పాపులేషన్ బై పీపుల్ లైక్ దాంట్లో పార్టిసిపేట్ చేసే జనాలు కానీ పీపుల్ బిలీవ్స్ కానీ చాలా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ నాకు ఒక చిన్న నచ్చని పాయింట్ ఏంటి అంటే పోతురాజులు ఎవరైతే మనం చూస్తున్నామో ఈ మధ్య వస్తున్న పోతురాజులు కొత్త రకంగా రెడీ అవుతున్నారు. వాళ్ళ మేకప్ కానీ వాళ్ళు వేసుకునే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేకప్లో కళ్ళల్లో ఇలా లెన్సెస్ పెట్టుకుని అసలు చూస్తే భయం వేసేటట్టుగా ఇలా, ఇది అయితే నేను నాకు అంత నచ్చలేదనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ అసలు ముందు పాత కాలంలో నేను చిన్నప్పుడు చూసిన పోతురాజులు ఇలా కాదు. ఆ పోతురాజు అనే అతను అమ్మవారికి బ్రదర్ లాంటి వాళ్ళు. అతను

అందరిని ఆశీర్వదించడం అంటారు ఒక రకంగా, ఒక రకంగా అమ్మవారికి ప్రొటెక్షన్ అని కూడా అంటారు. అతన్ని ఇంతగా చేంజ్ చేయడం కొంచెం అంతగా యాక్సెప్ట్ చేయలేకుండా ఉన్నాను నేను. సో ఈ బోనాల పండుగ అయిపోయింది ప్రస్తుతం ఈ సీజన్కి. స్టార్టెడ్ ఫ్రమ్ జులై 19 అండ్ ఇట్ ఎండెడ్ ఇన్ ఆగస్ట్ 9. బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ గో త్రూ సమ్ నాస్టాలజిక్ మూమెంట్స్, ద చేంజెస్ దట్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ సమ్ థింగ్స్ దట్ ఆర్ యాక్సెప్టబుల్ ఈవెన్ ఆఫ్టర్ దీస్ చేంజెస్ అండ్ సమ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ బిట్వీన్ దీస్ చేంజెస్. బికాస్ ఇది చాలా ప్యూర్గా అమ్మవారిని ప్రొటెక్షన్ కోసం మనం ఇచ్చే భోజనం, వాళ్ళ అమ్మవారికి మనం పెట్టే నైవేద్యం. దీన్ని ఇన్ని రకాలుగా మార్చేయడం కొంచెం అంత బాగాలేదు. సో మనం ఇందాక నేను అడిగిన ట్రివియా క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మవారిని మనం డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పూజిస్తాం బోనాల పండుగ అప్పుడు. అందులో మనం పూజించే అమ్మవారి పేర్లు కొన్ని అడిగాను ట్రివియా క్వశ్చన్లో. ఆ పేర్లు ఏంటంటే, మహంకాళి అమ్మవారు, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లి, గండి మైసమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, దుర్గమ్మ తల్లి, అంకమ్మ, మారెమ్మ, సారాలమ్మ, జగదాంబ తల్లి. ఇన్ని పేర్లతో మన పొలిమేర దేవతలాగా కొలవబడుతున్న అమ్మ ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో మనం ఎంతో ఎదురు చూసి ఎంత మంచిగా అమ్మవారికి బోనం ఎత్తుకోవడం కానీ, అమ్మవారి కోసం చీర కొనడం, అమ్మవారికి ఆ బోనం తీసుకెళ్లే ఆ ప్రక్రియ, ఆవిడకి ఎక్కిచ్చే మొక్కుకి సంబంధించి బలి, ఇవన్నీ ఒక చాలా పాత పద్ధతి అయినా చాలా భక్తితో నిష్టతో చేసే పద్ధతి. అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది ఇండియా హైదరాబాద్లో, సికింద్రాబాద్లో. అండ్ ఐ డోంట్ నో, ఐ ఆస్క్డ్ మై లిసనర్స్ ఇఫ్ దే కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ మీ ఫర్ దేర్ బోనం ఎక్స్పీరియన్స్. మేబీ వాళ్ళు ఇక్కడ చేస్తే మీరు నాతో షేర్ చేసుకోవడానికి కాల్ చేయొచ్చు. వన్ మోర్ టైమ్, 877-265-5992. సో లెట్స్ ప్లే అ సాంగ్ అండ్ బీ బ్యాక్ విత్ మన శ్రావణ మాసం ముచ్చట్లు.

0: మీరు వింటున్నారు హలో తెలంగాణ రేడియో స్పాన్సర్ ఆన్ బెరిజల్లు. అండ్ ఇవాళ మన ఈ షోలో మనం బోనాల పండుగ గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ మంత్ వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అయింది లాస్ట్ వీక్. అండ్ సెకండ్ వీక్ ఆఫ్ సెకండ్ ఫ్రైడే ఆఫ్ శ్రావణ మాసం ఆర్ వన్ వీక్ బిఫోర్ ఆర్ ద ఫ్రైడే బిఫోర్ పౌర్ణమి మనం సెలబ్రేట్ చేసుకున్న ఇంకొక పెద్ద పండుగ వరలక్ష్మి పూజ. అయితే వరలక్ష్మి అమ్మవారి పూజకి మనం చాలా మంది అమ్మవారిని చేయడము లేదా జస్ట్ కలశం పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. అయితే చాలా మందికి ఇది ఒక ట్రెడిషన్ లాగా మారిపోయింది, అమ్మవారికి చీర తీసుకోవడం ఆర్ కొత్త చీర పెట్టడము, అమ్మవారి పూజ. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే వరలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తే అష్టలక్ష్మి అన్ని అష్టలక్ష్మిలకి పూజ చేసినంత సమానంగా ఆ రోజు ఉంటుంది. అండ్ ఈ అలాంటి ఈ చాలా ప్రత్యేకంగా మనం ఆ రోజు అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి రథంలో పాటుగా ఒక స్టోరీ కూడా ఉంటుంది. అండ్ ఎలా ఆ స్టోరీలో అమ్మవారు అందరికీ ఆ పూజ చేసిన వాళ్ళందరికీ ధనధాన్యాలు అన్ని ఎలా ప్రసాదిస్తుంది అనేది చాలా స్పెషల్ అన్నమాట. సో నెక్స్ట్ ఫ్రైడే ఈ పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా సింపుల్గా చేసుకోండి, ఏ ఆడంబరాలకి పోకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అందరికీ వరలక్ష్మి పూజతో పాటు నెక్స్ట్ వీక్ జరుపుకోబోతున్న రాఖీ పండుగ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాము అని. హైదరాబాద్లో జరుపుకునే శ్రావణ మాసంలో ఈ టూ ఫెస్టివల్స్ చాలా చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి హైదరాబాద్లో. ఎస్, వరలక్ష్మి పూజ అండ్ రాఖీ. రాఖీ చాలా మంది నార్త్ వాళ్ళని అడిగితే సౌత్లో ఎవరు జరుపుకోరు అని అంటారు, ఎస్పెషలీ లైక్ వేరే స్టేట్స్లో, సౌత్ అండ్ సదర్న్ స్టేట్స్లో చాలా మంది జరుపుకోరు అని అనుకుంటారు. కానీ హైదరాబాద్లో మాత్రం కంపల్సరీ, రాఖీ ఈజ్ అ బిగ్ ఫెస్టివల్. అసలు రాఖీ స్టార్ట్ అవుతున్న ఒక 3-4 వీక్స్ ముందు నుంచే షాప్స్లో రాఖీలు అమ్మడం, కానీ దానికి ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి చాలా సింపుల్గా చాలా చిన్న చిన్నగా రాఖీలు వస్తున్నాయి. కానీ ఒకప్పట్లో పెద్ద పెద్దగా రాఖీలు వచ్చేటివి, అవి అందరికీ కట్టుకోవడము, ఆ కట్టడము అనే ప్రాసెస్ అనేది సిగ్గుపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఐ థింక్ ఆ ట్రెండ్ అంతా పోయి చిన్న రాఖీలు రావడం, చిన్న చిన్నగా కట్టుకోవడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూఆర్ లివింగ్ అబ్రాడ్ సెండింగ్ రాఖీస్ హ్యాస్ బికమ్ అ నార్మ్ రాదర్ దెన్ మనం వెళ్ళి కట్టడం అనేది. బట్ యా, మనం ఇంత దూరం ఉన్నందుకు ఇంకా వేరే ఇంకేం చేస్తాము, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ఉన్నప్పుడు కట్టగలిగితే అది చాలా స్పెషల్ బాండ్ అవుతుంది ఇఫ్ యూ డైరెక్ట్లీ టై టు యువర్ బ్రదర్స్. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకుని వస్తాను, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. అండ్ అంటిల్ దెన్ ప్లీజ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు, అండ్ అట్ ద సేమ్ టైం రాఖీ శుభాకాంక్షలు. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ప్రత్యూష.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
4: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: Nagraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
7: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
6: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: Bay Area's Grand Ganesh Festival.
9: Grand Ganesh Festival.
8: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, special Aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
10: Grand sponsor Sanjeev Gupta CPA, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya, silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue, Prashad sponsor Vijeta Supermarket,

0: ఎప్పటి నుంచి
1: నువ్వు చేసినావు కదా,
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనే లేదు, అందుకే చెప్పనే లేదు. జూలియట్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor

0: you can trust despite any external constraints. A realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
1: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
2: Travelopod.
1: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
3: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
5: ట్రావెలోపాడ్
4: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at
5: 08-805-4653 or visit nagarajhomes.com. committed to data privacy and protection. Visit Zoho.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
4: కంసామిద.
3: బై.
4: కంసామిద.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Raju, neppudu van kadutunnadu. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
7: చెప్పాలే కానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్‌వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్‌వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.
2: Good morning.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Congratulations, Ricky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో? అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry!

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.